వైభవం నిషంగ చాపసాయకం ధరం త్రిలోకనాయకం నేష వంశమండనం మహేష చాపఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృందవంజనం మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ